సావున కోరే పాడున కొల్లాడు సాతి మరాటి వచ్చిన ధ్యానసే వార కావదాన ధ్యానసే తాల తెగిచి కణ కణ కణ మని స్వరాజ్య ధన ధన ధన శివరాయాంచి అన మరాటే చి సమతే సమాన మరాటే ఉన్నత సాతి శత్రు సారా భగవాన్ చాతాడత రోవి మరాటే అలే మరాటే అలే మరాటే అదినాంత శివాచి మోడితో వైరాచి ముండకి మోజున పాటలు తోడతే అసే మరాటే అలే మరాటే అలే మరాటే అదినాంత శివాచి మోడితో వైరాచి ముండకి మోజున పాటలు తోడతే అసే మరాటే.